గోచరం తమగోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం. గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం.